0: సరి నిజ ధని పద మమ గమరి గమద గమ పద మ పద ని సని ధ పద ప
1: పమ గరి గమ పద మ పద ని పద ని స గరి స ని రి స ని ద స ని ధ మ ద ప
0: ని రి ని ద ధ ని ధ మ మ ద మ గ గ మ గరి మ గరి ని ని రి గ మ గ మ ని ధ మ ప సరి నిజ ధని పద మ ని ధ మ ద ప
1: గరి స ని రి స ని ద స ని ధ మ ద ప
0: మ గరి ని ని రి గ మ గ